0: సీయత సీయత ప్రధాన ప్రవృత్తి శిరస్థల సీయత హెడ్లైన్ రివ్యూ.
1: వెలికడ బంధనాకారే నియామకవరుం తుందిని కత్తడంగొట్ట చంద్ర క్రమేయ సమాలోచనేట పార్లమెంటు కారక సభవ విశ్వామకీయ విదులి సేవకిన్గే దీమనా కెవీమ 15 వన తాసిట ఓపనాయక అసమాన కందే నాయామక్ ట్రంప్ కే ప్రకాశ్యట ఇరానియన్ ప్రతిచార
0: వెడి విస్తర దహవల్ 12 సేత ప్రధాన ప్రవృత్తి వికాశేన్ బలాపొరుత్తు వన్నా.

కానీ ఆమె అంతిమ చుట్టటి నాటం. హరిణే మమ్ రేఖగా గన్న హిటి నటండు అలాగే నిన్నేకే నేదు సుపూన్ హరి మేకటి నాటము హందే బ్రేక్ డాన్స్ కుడా కడిచ డాన్స్ కడిచేవా.